0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీ కంచే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్, శ్రీ బివి లక్ష్మణ గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ డ్యూయెట్ బై శ్రీ బివి రామన్ అండ్ శ్రీ బివి లక్ష్మణ్. దే ఆర్ అకంపనీడ్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి జయ జయ స్వామిన్, నాటరాగంలో నారాయణ తీర్థ తరంగం, ఆదితాళం.
4: ది డ్యూ బిగిన్ దేర్ వోకల్ రిసైటల్ with a tarangam o narayana teertha. Jaya jaya swamin in ragnata set to aditaal.

0: ఇప్పుడు వినండి శ్రీ స్వామినాథాయ నమస్తే ఖమాసరాగలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపుతాళం.
1: లిసన్ టు శ్రీ స్వామినాథాయ నమస్తే, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ ఖమాస్, హియర్ టు ఖండచాపుతాళం.

0: ఇప్పుడు వినండి సరస్వత్యా భగవత్యా సంరక్షితోహం ఛాయాగౌళ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి తిరుపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్. సరస్వత్యా భగవత్యా సంరక్షితోహం ఇన్ రాగ్ ఛాయాగౌళ సెట్ టు త్రిపుట తాళం.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఇంత తామసమైతే త్రిపుట తాళం.
1: లిసన్ టు ఇంత తామసమైతే.

0: ఇప్పుడు విని శ్రీరాగంలో శ్యామశాస్త్రి కృతి కరుణ జూడ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ శ్రీ కరుణ జూడ, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్, శ్రీ బివి లక్ష్మణ్ల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ డ్యూయట్ బై శ్రీ

0: ఇప్పుడు వినండి మానస గురుగుహ రూపం ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆనంద భైరవిరాగం రూపక తాళం.
1: You will now listen to Manasa Guru Guha Rupam, a composition of the Swami Dikshitar in Rag Ananda Bhairavi, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నాచికే కోళబేళ, సురటి రాగంలో పురందరదాసు దేవరనామ, ఆదితాళం.
1: శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ్ సురటి. నాచికే కోళబేళ, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి నమ్మినారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri Balijepalli Ramakrishna Shastri. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Aakashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'd be listening to Ragamalika Saurabh, sung by Sri Modamudi Sudhakar and Party.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మోదుముడి సుధాకర్ బృందం గానం చేసిన రాగమాలిక సౌరభం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఘనరాగమాలిక వర్ణం సెట్ టు ఆదితాళ్, రిటన్ బై శ్రీ మోదుముడి సుధాకర్.
2: కార్యక్రమంలో ముందుగా ఘనరాగమాలిక వర్ణం ఆదితాళం శ్రీ మోదుముడి సుధాకర్ రచన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పేరి శ్రీరామమూర్తి వయోలిన్ వాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి కామరాజు. కీరవాణి రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం, అంబాదేవి కీరవాణి, సదానన్ను బ్రోవు.
2: యూ విల్ నౌ లిసన్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ వయోలిన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి ఎన్ రాగ్ కీరవాణి సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళ్. He is accompanied on mridangam by Shri P.V. Kamaraju. The lines of Pallavi are Amba Devi Keeravani, Sada Nannu Brovu.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పేరి శ్రీరామమూర్తి వైలెన్ వాద్యం రాగం తానం పల్లవి విన్నారు. వాతి సహకారం మృదంగంపై శ్రీ పివి కామరాజు.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం తానం పల్లవి ఆన్ వైలెన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఉమయాలపురం కె శివరామన్ మృదంగ లైవ్ విన్యాసం వింటారు రూపక తాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ మృదంగ లైవ్ విన్యాసం బై శ్రీ ఉమయాలపురం కె శివరామన్ సెట్ రూపక్ తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఉమయాలపురం కె శివరామన్ మృదంగ లైవిన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ మృదంగ లయ విన్యాసం బై శ్రీ ఉమయాలపురం కె శివరామన్.